ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన అభివృద్ధి

ఈ ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రజా పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తర ముంబైలోని దహిసర్లో ప్రజా సౌకర్యాల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, మెట్రో స్టేషన్ సమీపాల్లో శౌచాలయాలు, పురుషులు, మహిళలకు ప్రత్యేక విభాగాలు, సీసీటీవీ నిఘా, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూమి రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని విడుదల చేసింది. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఆఫ్లైన్ పద్ధతిలో ఈ పునః పరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది హాల్ టికెట్ కాదని, అభ్యర్థులకు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగా తెలియజేయడానికి మాత్రమే దీనిని జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన తాజా ప్రకటనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను చూస్తూ అప్డేట్గా ఉండాలని ఏజెన్సీ కోరింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది 3 మే జరిగిన నీట్ యూజీ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో 12 ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సిబిఐ దర్యాప్తు చేస్తోంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు

400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించేటువంటి ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్లలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండి పేర్కొంది. టెన్నిస్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ ఇటలీకి చెందిన ఫ్లావియో కొబల్లిని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అలెగ్జాండర్ 6-1, 4-6, 6-4, 6-7, 6-1 తేడాతో విజయం సాధించాడు. 1937లో హెన్నర్ హెంకెల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ నిలిచాడు. అంతేకాకుండా 1996లో బోరిస్ బెకర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న తొలి జర్మన్ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతంలోని కర్ణపర్వం, డాక్టర్ ఎస్ సమంతకమణి గారి ప్రసంగం మరియు పాటలు విందాం.

స్వాస్థ్యం సర్వదా యోగేన అన్నారు మన పెద్దలు. అంటే యోగా ఆచరించి సర్వదా ఆరోగ్యంగా ఉండమని అర్థం. శరీరం మరియు మనస్సుని ఏకం చేయడమే యోగా. రోజూ యోగా చేయడం ద్వారా శరీర దృఢత్వం పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. ప్రతినిత్యం యోగాలో భాగంగా ఈరోజు కర్ణపీడాసనం గురించి తెలుసుకుందాం. ఈ ఆసనంలో మోకాళ్లను చెవులకు ఆంచవలసి ఉంటుంది. పేరుకు తగినట్లుగానే ఈ ఆసనం వేయడం వల్ల చెవి సమస్యలు నయమవుతాయి. వెన్నుముక్కను బలపరచడం, మెదడును ప్రశాంతపరిచి డిప్రెషన్ను తగ్గించడం, తొడల కండరాలను దృఢపరచడం ఈ ఆసనం యొక్క ప్రయోజనాలు. ఏ యోగ సాధన అయినా నిపుణుల ఆధ్వర్యంలో చేయడం శ్రేయస్కరం.

అద్భుతమైన కర్ణపర్వాన్ని కవిబ్రహ్మ తిక్కన 3 ఆశ్వాసాల్లో 1112 గద్యపద్యాల్లో సంగ్రహించి చెప్పాడు. ఇది ఆయన ఔచితి పరిజ్ఞానానికి రసపోషణ నైపుణికి చక్కని దృష్టాంతం. భారతంలో ప్రధాన రసం శాంతమని ఆనందవర్ధనులు తమ ధ్వన్యాలోకంలో నిర్ణయించారు. కర్ణపర్వంలో వీరము కరుణము అవాంతర రసాలుగా భాషిస్తాయి. అనుపమ బలులగు కర్ణార్జున వీరుల శౌర్య మహిమ శోభిల్లంగా 8 పర్వం విధి అనబరగుం కర్ణపర్వ మతిహృద్యంబై అని అంటాడు నన్నయ్య. 8వదైన కర్ణపర్వంలో ముఖ్య కథ కర్ణార్జునుల యుద్ధం. అందులోనూ ముఖ్యంగా కర్ణుని అతిలోక వీర్య ప్రతాపాలని అభివర్ణించేది నిజంగా కర్ణపర్వమే కదా. కర్ణుని తల భారతము, కర్ణునౌదలనే భారత సంహిత నిల్చు చాట్పునన్, కార్తీకంతో వానలు సరి, కర్ణునితో మహాభారతం సరి అనే సూక్తులు చరితార్థాలు. కర్ణుని సద్గుణాలని అభివర్ణిస్తూ అరణ్యపర్వంలో ఎరన చెప్పిన పద్యాలు ఇక్కడ ఉదాహరింపదగ్గవి. ఇవి కర్ణుడే తన్నుగూర్చి చెప్పుకున్నవి. విప్రులు కడునర్థి వేడిన కడిమితో పొచ్చెంబు సేయక ఇచ్చుటొకటి, బలితంపు పగతుర పరిమార్చుటొక్కటి, దండియై అనిచొచ్చుటొండెనొకటి, శరణాగతుని ఎట్టి శత్రునైనను కరుణించి చంపక కాచుటొకటి, భామిని ద్విజ వృద్ధ బాలాతురులకైన ఆపద చెచ్చర బాపుటొకటి అనగా, ఇవి వ్రతములై చెల్లు నాకు, ఇందొకటి తప్పెనేని వికల కీర్తి నగుదుగాన ఇత్తు నఖిల భావముల ఆఖండులనకు కవచకుండలములు. కీర్తి విడువజాల, కీర్తితో మెలగంగ చావు వచ్చెనేని చత్తుగాని, జగములోన ఎల్ల సడికంటే చావు మేలనగా పరగుమాట అనఘ వినవే. అతిలోక తేజస్వి జగచ్చక్షువు కర్మసాక్షి అయిన సూర్యుడి అంశతో సహజ కుండలాలతో సహజ కవచంతో అవతరించాడు కర్ణుడు. ఒక ప్రక్క తన కన్నతల్లి కుంతీదేవి ప్రేమకు దూరమైన సూతుడైన అతిరథుడి చేత అతని భార్య చేత ఆదరించబడి క్రమంగా రారాజు దుర్యోధనుడి మన్ననకు పాత్రుడై అంగదేశాధీశ్వరుడై శస్త్రాస్త్ర నిష్ణాతుడై పాండవుల పక్కబల్యమయ్యాడు. తనకి అందరి ఎదుట జన్మరహస్య ప్రయుక్తమైన అవమానం వాటిల్లిన తరుణంలో తనకు రాజ్యమిచ్చి కొండంత బలాన్నిచ్చిన సుయోధనుడి సేవకే తన జీవితాన్ని అంకితం చేశాడు కర్ణుడు. తన ఏలిక దుష్టవర్తనుడని ఎరిగినా అతనిని మందలించక అతని దుశ్చేష్టితాలకి మద్దతుగా నిలిచిన కర్ణుడు నిజంగా విషాదవీరుడు. తనకాశ్రయమిచ్చినది విషవృక్షమేనని తెలిసినా దాన్ని విడిచి ఎగిరిపోవడానికి మనసురాక ఆ వృక్షాన్నే చివరి వరకు అంటిపెట్టుకున్న ఒక బంగారు రెక్కల పక్షిలాగా కర్ణుడు జీవించాడు. అతని జన్మరహస్యాన్ని తెలిపి నీవు కౌంతేయుడవే సుమా, మా ప్రక్కకి రమ్మా అని ఆహ్వానించిన ఆ జగన్నాటక సూత్రధారి పథకాన్ని త్రోసిరాజని, రాజరాజుని విడిచిపెట్టని స్వామి భక్తి విధేయుడు రాధేయుడు. అతడు మాతృవంచితుడు, విధాతృవంచితుడు, శాపోపహతుడు అయినా తన ఏలికకు తప్ప ఎవరికీ తలవంచని అచంచల ఆత్మవిశ్వాసమూర్తి కర్ణుడు. అలాంటి మహాపురుషులు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళది మహాప్రవాహానికి ఎదురీత అయినా మనోధైర్యంతో ప్రతిజ్ఞాపాలనతో కించిత్తైనా చెలించని మేరుధీరులు. నరనారాయణుల అపరావతారాలైన శ్రీకృష్ణార్జునులతో పోరాడి జయించడం బ్రహ్మరుద్రాదులకైనా సాధ్యం కాని పని. అయినా తాను చేసిన బాసపై నిలిచి రారాజుకి బాసటగా నిలిచి యుద్ధంలో తన మగటిమిని చూపి వీరస్వర్గం అలంకరించిన కర్ణుడు ఏనాడు చిరంజీవే. మహాభారతంలో ఎందరు మహావీరుల్లేరు? అందరిది వడ్డించిన విస్తరిలాంటి బ్రతుకు. కాని తనకి తల్లితో పాటు అన్నీ కరవైనా అన్నిటినీ సహించి స్వప్రతిభతో పైకి వచ్చిన మహావీరుడు కర్ణుడు. తనకు మిక్కుటమైన అర్జునుని బాహులీలన్ ఎమ్మెయ్యి త్రోవంగలేక తెగియే అధిప ఆబోతు బెబ్బులి కగ్గమైన పగిది అయి పాండవులకును పగ అడంగే అని అంటాడు సంజయుడు. ఎంత బలంకల ఆబోతైనా పెద్ద పులితో పోరాడి జయించగలదా? కర్ణుని పరాక్రమం అలా అయిందట. అప్పటికే కౌరవసేనలోని వీరులు పడిపోయారు. భీముడు నీ కొడుకు దుశ్శాసనుణ్ణి చంపి వాడి రొమ్మును చీల్చి రక్తం త్రాగాడు. కర్ణుడి తలను అర్జునుడు నరికాడు. దీనికంతటికి కారణం నీ దురాశేసుమా అంటూ నిందించసాగాడు సంజయుడు. కొడుకులంతరాజ్యంబును కొనగ శక్తులను దురాశను వారల అవినయములు నీ ఉపేక్షింతు మానునే ఆ విరుద్ధ కర్మమున ఫలమొందక కౌరవేంద్ర.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర మహాభారతంలోని కర్ణపర్వం డాక్టర్ ఎస్ సమంతకమణి గారి ప్రసంగం విందాం.
1: భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతే అత్ర సనాతనః అని అంటోంది శాంతిపర్వంలోని శ్లోకం. మహాభారతంలో ముఖ్యంగా అభివర్ణించబడేది భగవంతుడైన వాసుదేవుడే. సంస్కృత భాషలో వేదవ్యాస మహాముని రచించిన మహాభారతాన్ని తెలుగువారందరూ అర్థం చేసుకోదగిన రీతిగా మలచి ఇచ్చారు కవిత్రయ శిల్పులు నన్నయ, తిక్కన, ఎర్రనలు. నన్నయ లెక్కలో సంస్కృత మూలంలోని కర్ణపర్వంలో శ్లోకాలు 4900. ఇంత విస్తీర్ణం

సమస్త సామ్రాజ్యాన్ని నీ కొడుకులే ఏలాలి అనే దురాశ నీ దుఃఖానికి కారణమంటూ దెప్పిపొడుస్తాడు సంజయుడు. ధృతరాష్ట్రునికి తన తప్పు తెలిసొచ్చింది. కానీ ఏం ప్రయోజనం? తానెన్నిసార్లు దుర్యోధనుణ్ణి వారించినా వాడు వినలేదు. ఒక విధంగా తాను కొడుకు చేతి కీలుబొమ్మ అన్నమాట నిజమే. వాడు ఎంత చెప్పినా వినని మూర్ఖుడు. మొక్కై వంగనిది మానై వంగదు అన్న సామెత అతని పట్ల చరితార్థం. నా దుర్నయమున చేసియు ఆ దుర్యోధనుని బుద్ధిహాని వలనం కాదే ఇటులగుట మర్మ విభేదన మగు శోకమింత పెళ్ళయ్యునే అంటూ విలపించసాగాడు అంధ నృపతి. ఇతడు సర్వాత్మన అంధుడు అన్నారు భగవాన్ రామానుజాచార్యులు తమ గీతాభాష్య అవతారికలో. అంటే కేవలం బాహ్యదృష్టి మాత్రమే కాదు, ఆంతరదృష్టి అంటే యుక్తాయుక్త వివేకం కూడా లేనివాడు అని ఆయన అభిప్రాయం. గీతలో మొదటి శ్లోకంలో మామకాహ పాండవాశ్చైవ కిమ అకుర్వత సంజయ అని అనడంలోనే ధృతరాష్ట్రుడి పుత్రవాత్సల్యం కట్టలు తెంచుకున్న వరదలా గోచరిస్తుంది. తన కొడుకైన దుర్యోధనుడికి బాసటగా నిలిచిన కర్ణుడి మరణ వృత్తాంతం వినగానే నిజంగానే అతని గుండె చిరువైంది. ఇది నిజంగా కర్ణుడు పోయిన దుఃఖమా లేక తన కొడుకు ఇంకా నిస్సహాయుడు అనే బాధ ఆలోచించదగ్గ విషయం. పాండు సూనులతోడి పగకోర్చే ఎవ్వని ఉత్సాహమూది సుయోధనుండు వైదేహ పౌండ్రాది వసుధేషులెవ్వని కడిమి సొంపున అరిగాపులైరే మన మూకలెవ్వని పెనుప్రాపుగాంచి గర్వితములై సంగరక్రీడ సలుపు అద్భుతం వనరించు అమరులకెవ్వని అసమాన వివిధ దివ్యాస్త్ర మహిమ అట్టి కర్ణుడీల్గెనట్టే ఇంకెక్కడి బ్రతుకు ఏటి భండనంబు దీని వినియూ నాదు మానసం ఏమియూ కాదు వజ్రమయముగాగా నోపు అనే పద్యంలో కర్ణుడి గొప్పదనాన్ని అభివర్ణించాడు ధృతరాష్ట్రుడు. అతడు చివరికి మానవ ప్రయత్నం కంటే దైవ సంకల్పమే బలీయమని నమ్మవలసి వచ్చింది. పౌరుషమేటికి దైవం వేరూపున చూడ ఫలదమేమందము దోసార నితాంతోజ్వలుడగు ఆ రాధేయుండు సచ్చే అర్జును చేతన్. కర్ణుడి మరణంతో దుర్యోధనుడు జయిస్తాడన్న ఆశ అడుగంటింది. విను పిచ్చుకకుంటూ అతిరయమున పోకకు బడుట పేద ముదుకడు వేశ్యాజనమం కోరుట దుర్యోధనుడు ఇంక జయంబు కొనగదలచుట అరయన్. తన పరిస్థితి అందరూ పట్టుకుని వెండ్రుగలు పీకి ఆడుకుంటున్న పక్షిగా మారింది అనడం ఎంతో యథార్థమైన వర్ణన. పడుచులు ఈకలూడ్చి పట్టి ఆడేడునట్టి పులుగు చందమయ్యే తలప నా అవస్థ ఎందు చొచ్చువాడ నీ అలమట తీర్ప ఎవ్వరింక దిక్కుగలరు. ఈ ప్రథమాశ్వాసంలో ముఖ్యమైన విషయం శల్యుడు కర్ణునికి సారథిగా ఉండడానికి ఒప్పుకోవడం. శల్యుడు రాజ్యతంత్ర నిపుణుడు. విధిలేక దుర్యోధనుడి సేనలో చేరినా అతడి మనసు పాండవుల మీదనే. కర్ణుడికి సారథివి కమ్మని దుర్యోధనుడు శల్యుణ్ణి బ్రతిమాలుతాడు. ముందు ససేమిరా కుదరదన్న శల్యుడు చివరికి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నాడన్న మాటే గాని అతడు చేసింది కర్ణునిలో నిరుత్సాహం కలిగించడమే. ప్రతి చర్యలోనూ తప్పు పట్టడం, కర్ణుని జన్మాది వృత్తాంతాన్ని పేర్కొని నిందించడం, అర్జునుణ్ణి పొగడ్డము తప్ప అతనికి వేరే పని లేకుండా పోయింది. ఎంతటి సమర్థుడైనా చుట్టుప్రక్కల వ్యక్తులు నిరంతరం నిందిస్తూ దోషారోపణలు చేస్తూ కించపరుస్తూ ఉంటే వాడికి నిరాశ నిస్పృహ కలగడం సహజం. అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా కర్ణుడు భయంకరమైన సంగ్రామంలో కృష్ణార్జునుని కూడా కలతపడ చేశాడంటే అతడు ఎంతటి స్థిరచిత్తుడో మనం ఊహించుకోవాలి. కోరి కోరి శల్యుణ్ణి రథసారథిగా నియమించడం కొరవితో తలగోకున్నట్లు అయింది కౌరవులకి. కర్ణుడికున్న అనేక శాపాల్లో లోపాల్లో ఈ శల్య సారథ్యం ఒకటి. ముందే అతని సహజ కవచాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఇప్పుడు శల్యుడు కర్ణశల్యాల వంటి మాటలతో కర్ణుడి ధైర్య కంచుకాన్ని చీల్చడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ విఫలుడయ్యాడు. రాత్రి మైదాకి క్రూరత పోరి మగటిమి వాసిన అంగార పన్ను కంటే ఘోషయాత్రావిధి కురురాజు చెరపట్టి మానమేదిన చిత్రసేను కంటే ఖాండవోద్యానంబు కావనేరక సిగ్గువడి చన్న నిర్జర ప్రభునికంటే క్రీడాకిరాతుడై క్రోడంబునకు గాగా పెనగి చిక్కిన త్రిలోచనుని కంటే ఎక్కుడైన వీరుడే అర్జునుని తోడ పొడుడు ఒడుతును అనిన పోలుగాక. వినుము సూతతనయ్య, మనపోటులాతని చెరుతుమనట నోరి చేటుగాదే అని శల్యుడు ఎన్ని రకాలుగా అవమానించినా కర్ణుడు అలుక వడమిన అడంచికొని తన యుద్ధం కొనసాగించాడంటాడు కవిబ్రహ్మ. ఇది అతని సహనశక్తికి పరీక్ష అయినా చివరికి ఆ శల్య ఘోష వినలేక రాధేయుడు కూడా ఏవో మాటలన్నాడు. కినీంచి గదన్ తలవగుల వ్రేటు వడక ఊరక తేరువోనిమ్ము అనవుడు మళ్లీ శల్యుడు ఏదో అనడం, కర్ణుడు అతని నోరు మూయడానికి ప్రయత్నించడం,

ఇదంతా కావాలని మద్రపతి చేస్తున్న దారుణమైన కుట్రగా తోస్తుంది. ఇంతటి మానసిక క్షోభని, ప్రతిఘటనని కూడా అధిగమించి తన రణోత్సాహాన్ని కోల్పోకుండా చివరి క్షణం వరకు పోరిన కర్ణుడికి కర్ణుడే సాటి. అర్జునుడు, శ్రీకృష్ణుడు సూర్యచంద్రుల వంటి వారు. వారి ప్రభల ముందు నువ్వొక్క చిన్న మిణుగురు పురుగువి అన్న శల్యుడి మాటలకి కినిసి కర్ణుడన్న సాహసోపేతమైన మాటలు చిరస్మరణీయాలు. కమలనాభుని పెంపును పార్థు బలిమియు ఎరుంగక ఏ నేల వారి తొడరెద. ఎట్లు చెప్పినను తొడరుదు, తొడరి వారొండే నేనొండే నగుదు. ఇంతియ నీవు వెడమాటలాడక ఉడుగుము. ఇక కర్ణపర్వంలోని ద్వితీయాశ్వాస కథలో ముఖ్యమైంది భీముడు కర్ణుని కొడుకు సత్యసేనుని చంపడం, ధర్మరాజుని కర్ణుడు నొప్పించి అవమానించడం, భీముడితో పోరి కర్ణుడు మూర్ఛపోవడం, అతని నాలుక కోయడానికి భీముడు ఉద్యుక్తుడు కాగా శల్యుడు అతన్ని వారించడం, తర్వాత కోల్కొన్న కర్ణుడు పాంచాల సైన్యంతో యుద్ధం చేయడమును. కర్ణుడిని వధించడానికి తగిన అవకాశం వచ్చినా భీముడు శల్యుని మాటని బట్టి అతన్ని విడిచిపెట్టాడు. దీనికి కారణమేమిటి? ఆనాడు ప్రజలు ఏ వర్ణానికి ఆశ్రమానికి చెందినవారైనా ప్రతిజ్ఞాపాలనకి ఎక్కువ ప్రాముఖ్యాన్నిచ్చేవారు. కర్ణుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడి మాట నిలబెట్టడం భీముని కర్తవ్యం. ఇది మూర్ఛగాని మరణంబుగాదు. ఈ అవస్థ నాలుక కోసినన్ చచ్చు. ఇతనిన్ చంపుటకు పార్థుండు ప్రతినబట్టినవాడు. నీవు చంపిన అతండెవ్వగం పొందు అన్నాడు శల్యుడు. లేకపోతే ఆనాడు భీమసేనుడి చేతనే కర్ణుడు కూడా మరణించి ఉండేవాడు. ఇక తృతీయాశ్వాస కథ. ధర్మరాజు ఇంకా కర్ణుణ్ణి సంహరించలేదేమని అర్జునుణ్ణి అధిక్షేపించి నిష్ఠూరలాడ్డంతో ప్రారంభమవుతుంది. ఆ నిందకి సహించలేక తన అన్నపైనే కత్తి దూస్తాడు అర్జునుడు. చివరికి శ్రీకృష్ణుని మాటలతో అర్జునుడు కోపాన్ని విడిచిపెడతాడు. దుశ్శాసనుడు భీముని చేతిలో భయంకరంగా మరణిస్తాడు. ఇదొక భీభష్టమయమైన ఘట్టం. నరసింహుండు అసురేంద్రు వ్రచ్చుకరణిన్ రౌద్రంబు ఉదగ్రంబుగా ఉరము అత్యుగ్రత చీరి క్రమ్ము రుధిరమ్ము ఉల్లాసియై దోయిటన్ వెరవారంగొని త్రావు మెచ్చు చవికి మేనున్ మొగంబున్ భయంకర రేఖం పొరయంగా చల్లికొను అక్కౌరవ్యం చూచుం పొరిన్. తల్లి చన్నుల పాలు ఏను త్రావనెట్టు ఆననే పలు తెరగుల తేనీయలును ఖండశర్కరతోడి దుగ్ధంబులనుభవింపబడవే అవియు ఇంత ఇంపుగావు. అతడి దారుణ ఆకారం చర్య చూసిన వాళ్ళు వీడు రాక్షసుడా అని భయపడ్డారట. ఆ తర్వాత చెప్పదగినది కర్ణార్జునుల ద్వంద్వయుద్ధం. వీరి యుద్ధాన్ని చూడటానికి బ్రహ్మాది దేవతలు సన్నద్ధులై వచ్చారట. నరనారాయణుల అవతారమైన అర్జున వాసుదేవుల్ని జయించడం ఎవరికీ సాధ్యం కాదు అని ఆ యుద్ధ పరిణామాన్ని వాళ్లు ముందే ఊహించారట. నరనారాయణులకు ఎందునూ జయంబు ధ్రువంబని తొల్లియుం చెప్పితిరి. ఈ మహాత్ములు జయించుట లోకహితంబు. కర్ణుండు ద్రోణ భీష్మ ప్రాప్తంబైన పుణ్యలోకంబులు వడయున్ కిరీటి చిరకాలంబు ఇడుమలం వడినవాడు కావున రాజ్యసుఖంబులు అనుభవించుంగాక అంటాడు ఇంద్రుడు. వీరికి జయంబు ధ్రువంబు, వీరి జయంబులు ధ్రువంబయ్యడు అని బ్రహ్మరుద్రులు పేర్కొనడంతో కథ ముగింపుకు వచ్చినట్లే. ఈ ఘట్టంలో గమనింపదగినది ఒక ముఖ్యమైన అంశం ఉంది. కర్ణుడి అవక్ర పరాక్రమానికి సైన్యం గగ్గోలు పడుతోంది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునితో నేను నా చక్రాన్ని ఇస్తాను, కర్ణుడి తలత్రుంచు అంటాడు. భగవంతుని ఆశ్రిత వాత్సల్యానికి అదొక చక్కని దృష్టాంతం. ఈ సందర్భంలో కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం భెల్ల కప్పికొనగా చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార అన్న పోతనగారి భాగవత పద్యం గుర్తుకు రాకమానదు. భీష్మవధని తానే చక్రధారినై చేస్తానంటాడు అక్కడ భగవంతుడు. ఇక్కడ చక్రమిస్తాను కర్ణుని చంపు అన్నాడు అర్జునునితో. ఇదే ఈ రెండు ఘట్టాలకి ఉన్న తేడా. కర్ణుడు ప్రయోగించిన నాగాస్త్రంతో అర్జునుడి కిరీటం క్రిందపడింది. అతని తెల్లని తల అందరికీ కనిపించిందట. అంటే అప్పటికే అర్జునుడి జుట్టు తెల్లబడిందన్నమాట. బహుశా మహాభారత యుద్ధ సమయానికి అతని వయస్సు 60 దాటి ఉండవచ్చు. కిరీటి కిరీట హీనుడయ్యాడు అనడంలో తిక్కన గడుసుదనం గోచరిస్తుంది. శ్రీకృష్ణుని సమయజ్ఞతతో అర్జునుడు బ్రతికి బయటపడ్డాడు. ఆ తర్వాత కొనసాగిన యుద్ధం వర్ణనాతీతం. చివరికి కర్ణుని తుది ఘడియలు సమీపించాయి. పరశురాముడి శాపం వల్ల భార్గవాస్త్రం అతని

అతనికి గుర్తు రాలేదు. బ్రాహ్మణ శాపం వల్ల అతని రథచక్రం భూమిలో దిగబడింది. అక్కడ యముడు అదృశ్య రూపుడై ఉన్నాడట. చివరికి ధర్మదేవత నాకు అన్యాయం చేసిందంటాడు కర్ణుడు. ధర్మవాదులు ధర్మతత్వ ప్రధాన చిత్తులకు వారి పూని రక్షించు ధర్మమందురు. అది బొంకుగావించే అతుల ధర్మశీరుడగు నన్ను ధర్మువు. సెలవు లేదా, చేసినవన్నీ అధర్మాలు, నీకిప్పుడు ధర్మం కావలసి వచ్చిందా అని నిందాగర్భంగా మాట్లాడాడు శ్రీకృష్ణుడు. ఏమీ తగవును ధర్మము నీ మనమున నేడ పుట్టెనే గర్వము ఉద్దామ దురభిమానము ఏలా మరచితి కర్ణ ఆ చలం వెటబోయం. కొంతియు అందరు కొడుకులు సుప్తులయుండంగా లక్కయ్యల్ మండజేసి కపటంబు జూదంబు ఘటించి ధర్మాత్ముడగు ధర్మసుతు సిరి అపహరించి అంత పోవక ద్రుపదాత్మజ తెచ్చి సభాస్థలిన్ అమ్మేయి భంగపరచి ఆ మహాత్ముల చంప అడవికి ఘోషయాత్రావిధి నెపమున దాడివెట్టి బాలున్ అభిమన్యునొక్కని బహురథికుల పనిచి చంపించి మీ సుయోధనుడు తలప కాని ఈ పాపముల కాదికర్త వీవ ఇన్ని ఎడలను నీ పాడి ఎందుపోయే అంటూ దుర్యోధనుడితో చేరి కర్ణుడు చేసిన అధర్మకృత్యాలన్నీ శ్రీకృష్ణుడు ఏకరువు పెట్టడంతో అర్జునుడికి అగ్నిలో ఆద్యం పోసినట్లయింది. ఒక ప్రక్క రథం కృంగిన తన అమోఘ శర పరంపరలతో అర్జునుడితో యుద్ధం సాగిస్తున్న కర్ణుడి చర్య మహాద్భుతం అంటాడు కవి బ్రహ్మ. ఆ మహాద్భుతానికి మించిన మహాద్భుతం ఒకటి జరిగింది. అరదంబు పిరింది కొమ్ము క్రిందికి మూపు సొనిపి లావున నెత్తిన రథచక్రంబు విడువక భూమి కులపర్వత కానన సముద్ర సైతంబు ఆరంగుళంబులు ఎగసే అట్లు కర్ణుండు రథంబు నిలిపి మీదికించని ఎప్పటి బాణంబు సంధించాడట. ఇదొక అతిలోక బల ప్రదర్శన. కాని ఏమైతేనే తిరిగి రథచక్రం భూమిలో కృంగింది. శ్రీకృష్ణుడి ప్రేరణతో రథస్థుడైన అర్జునుడు భూమిస్థుడైన కర్ణునిపై బాణం ప్రయోగించి అతని తల త్రుంచాడు. మహావీరుడైన కర్ణుడు నేలకొరిగాడు. అతని శరీరంలోంచి ఒక తేజస్సు సూర్యబింబంలో ప్రవేశించిందట. అధిప అంతన కనువిచ్చి అఖిల జనులు కనుగొనగ అయ్యుజ్వల తనువు విడిచి చని సముద్దీప్తమైన తేజంబు వారిజాప్త బింబంబు సొచ్చే అత్యద్భుతముగా. తన కొడుక్కి పట్టిన దుస్థితిని చూడలేక అక్కడ నుండి పోయినట్లు సూర్యుడు అస్తమించాడట. ఇక్కడ కవిబ్రహ్మ సూర్యాస్తమయాన్నే మరో పద్యంలో భావస్ఫోరకంగా వర్ణించాడు. చనిపోయిన తన కొడుకుని కిరణ కరాలతో స్పృశించాడు కాబట్టి మైలపడిన సూర్యుడు శుద్ధి స్నానం చేయడం కోసం పశ్చిమ దిక్సముద్రంలో మునిగాడట. నిర్గత ప్రాణు రాధేయు నిజకరముల కరుణ పెంపున అంటుట కారణముగా పావన స్నానం మొనరింపపోవునట్టులు అపర జలనిధిలోనికి అరిగే ఈనుడు. కర్ణుడు అస్తమించాడు, అతనితో పాటు సూర్యుడు అస్తమించాడు. ఇక దుర్యోధనుణ్ణి ఊరడించి కర్తవ్య నిర్వహణకి పురికొల్పుతాడు శల్యుడు. ప్రబల శత్రు నిర్మూలనంతో ధర్మరాజు సంతృప్తి చెందాడు. తమ పాలిటి దైవంగా మహాభారత యుద్ధాన్ని నిర్వహిస్తున్న శ్రీకృష్ణుడు అండగా ఉండగా శత్రుజయం సంపత్ప్రాప్తి కలగడం అరుదా అన్న ధర్మరాజు మాటలు సమస్త వేదాంత సిద్ధాంత ప్రతిపాదకాలు. ఆశ్వాసాన్ని ఒక చక్కని రూపకల్పనతో ముగిస్తాడు కవిబ్రహ్మ. అనలుడు భాస్కరుండును సుధాంశుడు అధ్వర సంప్రవక్తకుల్ వినుము నరేంద్ర ఈ క్రతువు విష్ణుమయం విధి నిర్వహించిరి అర్జునుడున్ కర్ణుడున్ సమర రూపమునందంగా ఈ ప్రబంధము ఇంపొనర పఠించినన్ విననన్ ఒందు నరున్ చిరసౌఖ్య సంపదల్ అగ్ని సూర్యుడు చంద్రుడు యాగ ప్రవర్తకులు యుద్ధము అనే ఈ క్రతువు విష్ణుమయమైంది దీన్ని కొనసాగించి ముగించిన వారు కర్ణార్జునులు అని దీని భావం. నిజానికి కర్ణుని మరణంతోనే ఆ రణం ముగిసిపోయింది. ఇక దుర్యోధనుడు మిగిలిన అదొక జీవోత్సవం, అతని పతనం నిశ్చయం. కర్ణుని కథతోటే భారత కథ కూడా ముగిసిపోయింది. కర్ణుడనే ఒక మహాప్రతాపశాలి భుజస్కంధాలపైన నిలిచిన మహాభారత కథాప్రపంచం అతని సద్గుణపుంజంతోనే ఏనాడూ మహోజ్వలంగా వెలుగొందుతుంది. ఇతని ఉదారత స్నేహశీలత స్వామి పరాయణత లోభాది దోష విదూరత ప్రతిజ్ఞా నిర్వహణ ధూర్వహత అనేవి కర్ణునిలోనే ప్రకాశించే అపూర్వ గుణాలు. విశాలమైన మహాభారత నాట్యరంగంలో కనిపించే అందరు వ్యక్తులు ఇతని ముందు నిస్తేజస్కులు, సూర్యుని ముందు దివిటీలు. అనర్హుణ్ణి లేదా అపాత్రుణ్ణి ఆశ్రయించడము అనే ఒక్క దోషం తప్ప మరో మచ్చలేని నెలరాజు అంగరాజు. 8

0: ఏడవదైనా ఇతని ఉదంతంతో వెలుగొందే కర్ణపర్వం మహాభారత మహారత్న మాలికలో నాయకమణిగా ఆచంద్రార్కం దీప్తులు వెదజల్లుతూనే ఉంటుంది అనేది నిర్వివాదం.
1: ఇంతవరకు ఆంధ్ర మహాభారతంలోని కర్ణపర్వం డాక్టర్ ఎస్ శమంతకమణిగారి ప్రసంగం విన్నాం.

విన్న ఈ పాట దానవీర సూరకర్ణ చిత్రానికి గాను వందే మాతరం శ్రీనివాస్ స్వీయ సంగీత నేపథ్యంలో ఆలపించినది.

దేశ ప్రజల సంక్షేమం కోసం మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో ఈరోజు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం. దేశ సరిహద్దుల్లోని గ్రామాలను అభివృద్ధి చేసి తద్వారా జీవ నాణ్యతను మెరుగుపరచడం, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థిక వ్యవస్థను బలపరచడం, గ్రామ ప్రజల వలసలను అరికట్టడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో భాగంగా సరిహద్దు గ్రామాలకు రహదారులు అనుసంధించడం, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య సౌకర్యాలు, టెలివిజన్ మరియు ఇంటర్నెట్ సేవలు అందించడం జరుగుతాయి. సరిహద్దు గ్రామాలలో ప్రజలు వలసపోకుండా స్థిరపడడానికి తగిన చర్యలు చేపడుతోంది ఈ పథకం. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం యొక్క మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు. ఈరోజు మధ్యాహ్నం 3:30 100.1 FM గోల్డ్ లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 11:30 100.1 FM గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది.

0: நேர்கள் கேட்டு மகிழ்ந்தது 100.1 MHz எஃப்எம் கோல்டு வழங்கிய திரைகானம். தொடர்வது தெலுங்கில் செய்திகள், அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள் கேட்கலாம்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులో

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని, దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడడమే తమ నిరంతర ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛభారత్, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలు అవినీతిని అరికట్టాయని, సామర్థ్యాన్ని పెంపొందించాయని, పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేశాయని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నిరుపేద, వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో భద్రత, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయమని నిరూపితమైందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు కష్టకాలంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూర్చాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. మరుగుదొడ్లు, ఎల్పీజీ, కుళాయి నీటి కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించామని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో భద్రతను, కొత్త ఆశలను నింపడానికి సహాయపడిందన్నారు. గత 12 ఏళ్లలో దేశ సమగ్రాభివృద్ది కొత్త వేగాన్ని పుంజుకుందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలన్నారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక, సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ
దేశ జనాభాలో 98% పైగా చే

0: తెరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. విదేశాల్లోని భారతీయులతో అనుసంధానమవుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఉన్నతమైన ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో వార్తా సేవల విభాగం రేడియో ప్రసారాల్లో అత్యున్నత వృత్తిపరమైన విలువలకు ప్రమాణాలకు కట్టుబడి విభిన్న భౌగోళిక ప్రాంతాలు కలిగిన ఈ సువిశాల దేశంలో ప్రతి పౌరుడికి 24 గంటలు అన్ని ప్రధాన భాషలు మాండలికాల్లో వార్తలను విశేషాలను అందించడానికి నిత్యం కృషి చేస్తోంది. ఆకాశవాణి 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశం మొత్తం ఆకాశవాణితో అనుసంధానమై ఉందన్నారు. ఆకాశవాణి ద్వారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలోపేతం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
1: బహుత్ ఖుషీ కే సాత్ పూరే ఆకాశవాణి పరివార్ కో బధాయి దేతా హూ. 90 సాల్ ఆప్నే పూరా కియా హై. 90 సాల్ పూరా హోనే పర్ మేరే శుభకామనాయే హై. పూరా దేశ్ ఆకాశవాణి కే సాత్ జుడా హువా హై. ఆకాశవాణి కే మాధ్యమ్ సే హమారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ రహే మేరా యే శుభకామనాయే.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. దేశంలో ఋతుపవనాలు ముందుకు సాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపు ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరవుతారు. గుజరాత్లోని అర్హత కలిగిన గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానిస్తూ ఈ వర్క్షాప్ ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి
3: செய்திகள் வாசிப்பவர் ரங்கநாதன். தலைப்புச் செய்திகள்: ஏழைகளின்

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మధుర సమయంలో ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం వరల్డ్ ఓషన్స్ డే సందర్భంగా ధరణికి ఆధారం సముద్రం ఈ అంశంపై విషయాలను తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం.

స్వాస్థ్యం సర్వదా యోగేన అన్నారు మన పెద్దలు. అంటే యోగా ఆచరించి సదా ఆరోగ్యంగా ఉండమని అర్థం. శరీరాన్ని మనసుని ఏకం చేయడమే యోగా. నిత్యం యోగా చేయడం ద్వారా శరీర దృఢత్వం పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. ప్రతినిత్యం యోగాలో భాగంగా ఈరోజు ఊర్ధ్వ ధనురాసనం గురించి తెలుసుకుందాం. దీనినే చక్రభంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనంలో శరీరం విల్లులాగా ఉంటుంది. ఈ ఆసనం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ పెరగడం, ఒత్తిడి తగ్గడం, శక్తి సామర్థ్యం పెరగడం జరుగుతాయి. అంతేకాకుండా వెన్నుముక్క బలపడడం, ఛాతీ తెరుచుకోవడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడం, శరీర వశ్యత పెరగడం ఈ ఆసనం వేయడం ద్వారా కలిగే లాభాలు. యోగ సాధన నిపుణుల ఆధ్వర్యంలో చేయడం శ్రేయస్కరం.

జలమే మనిషికి ప్రాణాధారం, జలమే మనిషికి మూలాధారం. జలము లేనిదే మనిషే లేడు, మానవ జాతికి మెతుకే లేదు. మన భూమి మీద దాదాపు 71% జలమే. ఇందులో చాలా మటుకు నీరు మహాసముద్రాలలోని భాగం. ప్రతి ఏటా జూన్ 8వ తేదీని ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోంది. సముద్రాలు, వాటి ప్రాముఖ్యత, మానవుల వల్ల సముద్రాలకు కలిగే లాభ నష్టాలు, ఇలాంటి విశేషాలను తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక పాట. వాసు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన హారిస్ జయరాజ్ సంగీతం, రచయిత పోతుల రవికిరణ్.

మనకి ఉన్నవి నాలుగు మహాసముద్రాలు: పసిఫిక్, అట్లాంటిక్, ఆర్క్టిక్ మరియు హిందూ మహాసముద్రం. చిన్న చిన్న సముద్రాల లెక్క చెప్పనక్కర్లేదు. మన భారతదేశపు దక్షిణ భాగం చుట్టూ బంగాళాఖాతం, అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రం ఉన్నాయి. సూక్ష్మంగా గమనిస్తే ఈ భూమిని ఖండాలుగా విడదీసి కలిపేవి సముద్రాలే. విడదీసి కలపడమేమిటి అనుకుంటున్నారా? మరి ఒక ఖండం నుండి ఇంకో ఖండరానికి చేరడానికి ఒకప్పుడు నౌకా మార్గాలేగా ఉన్నవి. ఇప్పుడు కూడా ఎగుమతి దిగుమతులకు సముద్ర మార్గాలు చాలా కీలకం. సముద్రంలో ఉన్నది అంతా ఉప్పునీరే ఆయే. మరి సముద్రాల వల్ల మనకి ఉపయోగాలేంటి తెలుసుకునే ముందొక పాట. సంజీవ్, సుజాత జంటగా ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం. సంగీతం సందీప్ చౌత. చిత్రం నిన్నే పెళ్లాడతా.

సముద్రాలు ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. 50% వరకు మనకు ఆధారమైన ప్రాణవాయువు ఉత్పత్తి అయ్యేది సముద్రాలలోనే. అలాగే మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ను శోషించుకుంటాయి. సముద్రాలు వేడిని పీల్చుకుని భూగ్రహానికి అత్యంత కీలకమైన రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతం, గాలి యొక్క సరళి సముద్రాలపైనే ఆధారపడి ఉంటాయి. కార్యక్రమంలో ఇప్పుడొక పాట

విన్న ఈ పాట నిన్నే ప్రేమిస్తా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర జంటగా ఆలపించినది. స్వరాలు ఎస్ఏ రాజ్ కుమార్, పదాలు సిరివెన్నెల. సముద్ర గర్భం లక్షలాది జీవరాశులకు నెలవు. ఈ భూమి మీద అత్యంత పెద్దదైన నీలితి మింగళానికి పుట్టిల్లు. రంగురంగులు చేపలు, తాబేళ్లు, పగడపు దీవులు, ముత్యపు రాసులు, సముద్రపు ప్రపంచమే వేరు. చాలామందికి సముద్రం అన్నపూర్ణేశ్వరి కూడా. సముద్రంలో లభించే రకరకాల చేపలు, రొయ్యలు, పీతలు, సీవీడ్ అని పిలువబడే నాచు, మాంసకృతులు మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఇవి చాలామందికి రోజూ ఆహారంలో భాగాలు. సముద్రాల గురించి మరిన్ని విషయాలను తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక పాట. కార్తీక్ అంజనా సౌమ్య యుగళగీతం, సంగీతం మిక్కీ జేమేయర్, సాహిత్యం అనంత్ శ్రీరామ్, చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు

సముద్రుడు ఎంతోమందికి జీవనోపాధిని కూడా కల్పిస్తాడు. ఉప్పు కోసం, మత్స్యకారులు చేపల వేట కోసం, వ్యాపారవేత్తలు ఎగుమతులు దిగుమతుల కోసం, విలువైన ఔషధ గుణాలు కలిగిన సముద్ర మొక్కల కోసం, పగడాలు ముత్యాల కోసం సముద్రంపై ఆధారపడి జీవనం సాగించేవారెందరో. తీర ప్రాంత పర్యాటకం వృద్ధి చెందడం ద్వారా ఎంతోమందికి ఉపాధి దొరుకుతోంది. కార్యక్రమంలో ఇప్పుడు ఆర్పి పట్నాయక్ సంగీత నేతృత్వంలో కేకే ఉషా ఆలపించిన కులశేఖర్ సాహిత్యం విందాం. చిత్రం సంతోషం.

నేడు ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య ఇంధనం. అట్టి ఇంధనం కూడా మనకి సముద్ర గర్భం నుండే లభిస్తుంది. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి సముద్రం ద్వారానే చేరుకుంటుంది. చెప్పుకుంటూ పోతే మహాసముద్రాల నుండి మనకు లభించే అవసరమైన వస్తువులు ఎన్నో. ఆ కడలి నుండి ఏమీ వద్దు అనుకునే వారికి కూడా ఆ సగరుడు ఇచ్చే గొప్ప వరం మనశ్శాంతి. ఒక్క 5 నిమిషాలు సముద్ర తీరాన కూర్చుని ఆ కెరటాల హోరు వింటూ సముద్రపు గాలిని పీల్చుకుంటూ సేద తీరడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కార్యక్రమంలో ఇప్పుడు సోను నిగమ్, గోపికా పూర్ణిమ ఆలపించిన వేటూరి సాహిత్యం విందాం. చిత్రం జయం మనదేరా.

శ్రోతలకి గమనిక, హిమాలయాల నుండి అండమాన్ నికోబార్ దీవుల వరకు మన దేశంలో దాదాపు 700కు పైగా గిరిజన తెగలు ఉన్నాయి. వీరి సాధికారత దృష్ట్యా మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది వన్ బంధు కళ్యాణ్ యోజన. గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం వన్ బంధు కళ్యాణ్ యోజన. ఈ పథకం ద్వారా గిరిజన గ్రామాల అభివృద్ధి, విద్యా అవకాశాలు పెంపొందించడం, జీవనోపాధి రంగాలలో సామర్థ్యం పెంచుకునే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. వన్ బంధు కళ్యాణ్ యోజన పథకం ద్వారా గిరిజనులు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడమే కాకుండా వారి సాంస్కృతిక వారసత్వం మరియు గుర్తింపు పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడతాయి. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు.

నిలయంలో సమయం 3:35 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో ధరణికి ఆధారం సముద్రం ఈ అంశంపై విశేషాలను తెలుసుకుంటూ చిత్రగీతాలు వింటున్నాం. ఇప్పటిదాకా సముద్రం మనకి ఏమిచ్చిందో మాట్లాడుకున్నాం. మనం సముద్రానికి ఏమిస్తున్నాం? ఆ అమూల్యమైన ఘని నుండి అన్నీ తీసుకుని బదులుగా చెత్తా చెదారం సమర్పిస్తున్నాం. రోజురోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, వ్యవసాయ మరియు పారిశ్రామిక రసాయన వ్యర్థాలతోటి సముద్రాలని కలుషితం చేస్తున్నాం. మేము సాగర తీరాన ఉండము, మా వల్ల ఎలాంటి హాని జరగదు అనుకోకండి. అక్కడ ఉన్న నదులు కలుషితమయ్యి నదుల ద్వారా సముద్రంలోకి చేరుతాయి కలుషితాలు. సముద్రాలు కలుషితమైతే పర్యావసనాలు ఏమిటి తెలుసుకునే ముందు ఒక పాట. చంద్రబోస్ కలం, భరత్ శ్రీనివాసన్ గళం. సంగీతం అనూప్ రూబిన్స్, చిత్రం మనం.

మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు జలజీవచరాల్లో ప్రవేశించి వాటి మనుగడకు ముప్పును కలిగిస్తున్నాయి. సముద్రంలో జాలరులు వదిలేసిన చేప వలల్లో సముద్రపు పక్షులు, తాబేళ్లు, పెద్ద చేపలు చిక్కుకుని కదలిక కష్టమయ్యి ఊపిరాడక చనిపోవడం జరుగుతుంటుంది. పారిశ్రామిక వ్యర్థాలు సముద్రపు జీవుల కణాలలో పేరుకుపోయి వాటి పునరుత్పత్తి వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని మెరైన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర కాలుష్యం వల్ల పగడపు దీవులకు హాని కలుగుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ప్రేమించుకుందాం రా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన యుగళగీతం, పదరచన సిరివెన్నెల, స్వరరచన మహేష్.

సముద్ర కాలుష్యాన్ని అరికట్టడానికి మనవంతు కృషిగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ మరియు రసాయన వ్యర్థాలను సరైన రీతిలో పారేయడం చేయాలి. తీర ప్రాంతాల్లో పర్యాటకానికి వెళ్ళినప్పుడు సముద్ర కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని తినుబండారాలను, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యక్రమంలో ఇప్పుడు బాస్ చిత్రానికి కేకే మరియు సునీత ఆలపించిన కళ్యాణ్ మలిక్ సంగీతం విందాం.

విపరీతంగా పెరుగుతున్న వేడి వల్ల సముద్ర ఉపరితలంపై మార్పులు ఏర్పడుతున్నాయి అంటున్నారు వాతావరణ నిపుణులు. దీనివల్ల తుఫాన్లు రావడం, భారీ వర్షాలు కురవడం జరుగుతుంటాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల మంచు శకలాలు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరుగుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న సంవత్సరాలలో చిన్న చిన్న దీవులు సముద్రంలో కలిసిపోతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. కార్యక్రమంలో ఇప్పుడు కోటి సంగీత నేతృత్వంలో చిత్ర శ్రీరామ్ ప్రభు కలిసి ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం విందాం. చిత్రం నువ్వు నాకు నచ్చావు.

0: అబ్బబ్బబ్బబ్బా, పొద్దున్నుంచి ఒకటే పని పని పని. అలా బయటికి వెళ్ళొస్తే ఇంకా అసలు ఇంట్లో ఏమీ చేయడం అవ్వట్లేదు, ఒకటే అలసట.
1: ఏంటి రూప, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు?
0: రారా శైలజ, ఏం లేదు, ఈ మధ్య కాస్తంత పని చేసుకునేసరికి ఒకటే అలసట, దాంతో ఏమీ చేయబుద్ది కావట్లేదు, విసుగ్గా ఉంటుందనుకో.
1: అవునవును, నువ్వెంతసేపు ఇలాగే పనులు పనులు అంటూ కూర్చో, నా మాట ఎప్పుడు విన్నావు కనుక.
0: ఏంటే నీ గొడవ, ఏం వినాలి?
1: నువ్వే కాదు రూప, మనలో చాలామందికి వయసుతో సంబంధం లేకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజులో ఓ గంట సేపు కాలినడక, వ్యాయామం, యోగా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలను అధిగమించగలం.
0: సరిగ్గా చెప్పావు శైలజ. ఒత్తిడిని తగ్గించి మానసిక శారీరక ఆరోగ్యాన్ని చేకూర్చే వ్యాయామాల్ని, యోగాను మన దినచర్యలో భాగంగా తప్పనిసరిగా చేసేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం.
2: రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం యొక్క థీమ్ మనకు తెలిసిన సముద్ర ప్రపంచానికి అతీతంగా సముద్రంతో ఒక నూతన బంధాన్ని ఏర్పరచుకోవడం మరియు బలమైన సముద్ర సంరక్షిత ప్రాంతాలను సృష్టించి సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడడం. సముద్రాలని కేవలం వస్తులాభాలకు వినియోగించకుండా సముద్రాలని కాపాడడం కోసం మన వంతు కృషి మన చేద్దాం, మన బాధ్యతను నిర్వర్తిద్దాం.
3: మార్పు మన చేతిలోనే, ప్రగతి సాధనకు ఇంధన పొదుపు భవితకు మద

మార్పు పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం కాలుష్య రహిత వాతావరణాన్ని సాధిద్దాం ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం.

రేపు ఉదయం 11:30 100.1 FM గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది.